0: కేవట పోయ దవత తోట పాల దున్నా గెదర
1: ప్రజ్ఞావే దొరగులు వివరకరణ ఆధ్యాత్మిక హండ సుదిల గువన్ విదులే.

నన్నంబే కాశి వెళ్ళటది నన్నంబే మనుషుకమ మినిసుని కాశీవాసి అతి అయలంగ బహుమహింగై గన్నటనే మనుషుకమ మినిసుని కాశీ వెళ్ళటది నన్నంబే కాశీ వెళ్ళటది.